0: చూపాడే
1: దబారే
2: పుత్ర బొమ్మ పుత్తుల బొమ్మ కొత్త పుల్ల నీ చెత్తరు వడాడే నీ ఉద్దారు ఉండాదే
1: మావునా